0: ربنا.
1: ఇస్లాం దీనకి అహ్వంతకం గదీం. ఇస్లాం దీన్ గవాలని అహ్వంతకం గాయం కుర్మ, దీని అహ్వంతకం ఆలా కుర్మ, ముస్లిమున్ ఎబ్బయక అణబ్బయక గుళున్ రంగళు కుర్మ. హురిహా ముస్లిముణ్ణి ఎబ్బండ్ ఎబ్బఫా భయకం హెదుమ. ఎకక లిబే ఉఫలకి అణికకవ్వెస్ లిబే ఉఫలెక్కంగా బెలుమ. ఎకక లిబే హితామయ అణికకొస్ హితామకురా గొతుగా. బేనుమె జే ఎహిందు ఎహీవా గొతుగా. నఫ్సా ఫురాణయ అబ్రు రక్కా తెరుకురా దీనె గొతుగా. ముస్లిమకవ్వని వకి నస్లకుం వకి దరికొళకుం అవమకున్ను. కొమ్మె దరికొళకుం అయస్ దొమ్మీహ కవ్యస్ కళుమీహ కవ్యస్ తఫాతెన్నె. షహాదతుగె దెకలిమ దులుం కియాఫినమ ఇస్లామీ ఉమ్మతుగె ఫర్ద కవ్వి. హురిహా మోమినున్నకి ఎబ్బండు ఎబ్బఫా అహుంతకే వీమ. ఎబ్బామిహుంగె మెదుగా అమల్ హున్నంవాణి అహుంతకెగ్గె మెదుగా హున్నంవా గుళుంతకెగ్గొత. మ్యాన్ అల్లోహ్ వహీ బస్ఫుడ్గె మానాగవే మూమినుం వాకం కషవరీ అహుంతకెక్కంగే. ఫహె తెబామీహుం దేహుం దెమెదు తెబామీహుం సుల్హకురా హుషికమె. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లంగె హదీస్ ఫుడ్గె మానాగవే తెబామీహుం ఎకకు అణికక రుళివెరి నువాషె, అది ఎకకు అణికక హసదవెరి నువాషె, అది ఎకకు అణికక ఫురగస్ నుదేషె, అది ఎకకు అణికక రహుమె నుకండాషె, అది ఏ అల్లాహుగె అర్థకున్నే తియబామిహుం అహుంతకెక్కంగా వాషె, అది ఎవ్వెస్ ముస్లిమక తిందువహవ్వురే ఇతుర ఏనాగె అహాయా అంగాన్ నుబుణె హురుం హుద్దేణువాణె. మీ అహ్వంతకం కీరితి రసూలా సహాబీంగె మెదుగా ఫాళుకమాయకు హింగమున్ గొస్ఫావా గొయ్. ఎబేకలుంగె మెదుగా వీ ఓగావెరికమా ఎహీతరికం. రహమాయ్ హందర్దీ లోయ్బాయ్ ఇహతిరామ్. కొమ్మె ముస్లిమకువెస్ అమిల్ల నఫ్సవ్వురె అణికా ఇస్కురుంగె సిఫయకీ మిదెన్నెవి అహ్వంతకముగా వరం మచ్చ హురి సిఫయే. మదీనాగె అన్సౌరున్ తిబ్బెవి ఎబేకలుంగె అహుంగె కముగావి ముహాజిరిన్నా ఎకు. ముదలాయ్ గోవతిగె దొరు బహాలుమ రుహివడాగెన్ ఎకం గబూల్ కురవ్వాగెన్. మికమకీ ముహాజిరిన్న కురిమతివి వేంతకుం వర బొడు భయ లుయికొద్దిం కమె. ఎబేకలు మక్కా దూకురవ్వా వడాగతి అంబిదరిన్న ముదా దూకురవ్వాఫ. మికమున్ లివివడాగె హితామతకాయ్ బీరట్టె హికమున్ వర బొడు భయ లుయివెగెన్ దియ్యి మిదమెదుగా గాయం కురవును అహ్వంతకముగె నతీజాయికి గొతుం. మీ అహ్వంతకమకి ముస్లిమున్న హురి రీతి నమూనాయే. అల్లోహి గురుహివడుగతుం అన్సోరున్న లిబును సిఫవెస్మే.

అది ఎవరెం బునానతే హమ్దు హురీ అల్లాహషే ఎకలాంగే ఈ అళమిన్న ఎకలాంగే కురెవ్వి వాదు తెదు కురెవ్వి రసకలాంగే అది అళమిన్ ఎదే తనెగ్గా సువర్గేగా తిబుమ ఎకలాంగే అళమిన్న సువర్గేగే బింబారుత కురెవ్వి ఫహె హే అమలు కురా మీహున్నం హురి ధర్మాగే ముళుకమాయ్.